అం బీజం కం శక్తి రం కీలకం మమ అంగారక ప్రసిద్ధ్యర్థే జపే వినియోగ నమామందారకం నివంతంగంబరభూషణస్తంభామహస్తాభ్యాం జాపే శుభర పానినం చ

విషన్ కోసు ప్రతిగా సీతాన్ని పదం పదిలిందా మాధురుగారి సింధు మాధురా అది ఆదురు జమతాతర కూడా అశల్ కుమార్ కుమార్ సదా భూముల పేటి లంక కోటారా నాన్ సహాన లంక జరగై జయ జయ గుంశి పురుల వారి